0: రమ రాజకపూరం శమ్మికపూరం శశికపూరం
1: జయగోవిందం జయగోపాలం
0: రామం శ్యామం దిలీప్ కుమారం పూరబ పశ్చిమ మనోజ్ కుమారం
1: జయగోవిందం జయగోపాలం
0: ప్రేమ పుజారి